0: అల్యూమినియం అల్యూమినియం మనే
1: మాత్మే దాన్సలే ఫ్రైడ్ రైస్ వెనై హోటలే ఫ్రైడ్ రైస్ వెనై దికమ ఫ్రైడ్ రైస్ ఉనాట క్వాలిటీ వెనస్
2: హొందమ ప్రమితియ సాధక కరణ ISO సహ SLS సాధకలత్ అల్యూమెక్స్ అల్యూమినియం ఓణ తరం అల్యూమెక్స్ నామ్ ఇస్తార.